0: એક સંકલિત રોગ
1: થોડું
0: ఇంకేం చేయాలి చెప్పారు. అది టైపోడర్మా చేసిన పరిస్థితి